దీపములు వెలిగించుటకు వేచియున్నారు. శ్రీ వైకుంఠ నిలయ నీకు శుభ సుప్రభాతం. భృగు మహర్షి పాదం శ్రీహరి వచ్చస్థల తాకిడికి అమిత కోపముతో నారాయణ హృదయం.

భక్తులను కాపాడు తల్లి, శ్రీ మహాలక్ష్మీ దేవి నీకు శుభ సుప్రభాతం. బాధలతో బ్రతికే భక్తుల బాధలను తీర్చుటకు, కాపాడుటకు భూలోకము వచ్చిన

సన్యానానః ఉపాసతే సన్యానానః ఉపాసతే ఓం శాంతిః శాంతిః శాంతిః. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ రెస్పెక్టివ్ నీస్. ఓపెన్ యువర్ ఐస్. ఎస్, స్లోలీ స్టాండ్ అప్. సిట్ ఆన్ యువర్ బోత్ లెగ్స్. లెట్ అస్ బిగిన్ విత్ సమ్ యోగిక్ సూక్ష్మ వ్యాయామ లూజనింగ్ ప్రాక్టీసెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ రిపిటేషన్ ఆఫ్ ది ప్రీవియస్ ప్రాక్టీసెస్. సింపుల్. నౌ బోత్ ఫీట్ ప్యారలల్ అండ్ ఫ్యూ ఇంచెస్ అపార్ట్. కీప్ యువర్ పామ్స్ ఆన్ ది రెస్పెక్టివ్ హిప్ జాయింట్స్. ఎల్బోస్ ప్యారలల్. వెరీ గుడ్. Now slowly now we go for neck movement. Observe your neck muscles now. Yes. Inhale first. Exhale, bend your neck forward. Try to touch your chest with a chin. Yes. Inhale up, stretch up. Exhale, bend your neck, the head backward. Stretch your throat muscles. Inhale up. Exhale, bend forward again. Stretch your neck muscles. Inhale up. Exhale, bend your head back. Feel the stretching in the throat muscles. Inhale up. Relax, close your eyes. See the impact of forward and backward neck movements, both on neck and throat muscles. Now we do lateral bending. Slowly inhale, exhale, bend towards your right side. Stretch your left neck muscles. Stretch up, stretch up. Very good. Inhale up, exhale, bend your head toward the left side. Stretch your right side of the muscles. Inhale up, very good. Exhale, bend toward the right side again. Stretch. Inhale up. Exhale, bend towards the left side. Stretch your right neck muscles. Inhale up. Close your eyes. Relax your neck muscles. The lateral stretching of your neck muscles.